0: FM 93.5, FM 93.7, La Khanna, Radio ITN.
1: ప్రబలమ
2: విద్యానుకూల విసనము ఓటుశీల్ యాక్టివ్ ప్లస్
3: రాజ్య బ్యాంకుక సురక్షిత భావయ ඉහළම රැකවරණය සමගින් ස්ථාවර තැන්පතු සඳහා ඉහළම පොලිය RDB බැංකුවෙන්.